0: మహత్తాయి
1: శాంతిగా నిందకెంటిక నాపాయి
0: శాంతిగా నిందక మహత్యారా
1: శాంతిగా నిందక పరమేశ్వరమారా
0: శాంతిగా నిందక రాజతహీన
1: శాంతిగా నిందక దుఃఖియార్దీన
0: శాంతిగా నిందకు సర్వరోగ
1: శాంతిగా నిందకు